త్రయస్త్రిగుం సచ్చ త్రయస్త్రిగుం సచ్చ మే మే త్రయస్త్రిగుం

చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిర్మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ మే మే చతుర్విపుంసతిశ్చ.

త్రయస్త్రిగుంసచ్చ చత్రయస్త్రిగుంసన్మే మే త్రయస్త్రిగుంసచ్చ త్రయస్త్రిగుంసచ్చ చత్రయస్త్రిగుంసత్రయస్త్రిగుంసచ్చ మే మే చత్రయస్త్రిగుం